శ్రీ పరాభావనాం సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం బహుళపక్షం పాడ్యమి సెప్టెంబర్ నెల 27వ తేదీ ఈరోజు ఆదివారం.

0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. అంతరంగమందు అపరాధము చేసి మంచి వాణి వలను మొనజడుండు, ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుండెరుగడ విశ్వదాభిరామ వినిరవేమ. భావం పైకి మంచివాడుగా నటిస్తూ మనసులో చెడుగా ఆలోచించే మనిషిని గురించి ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలియకుండా ఉంటుందా అనుభవము. శ్రోతలు, మీరు ఇంతవరకు యోగి వేమన శతకం నుండి పద్యము మరియు దాని భావం విన్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను వినండి. ఎంవి నార్త్ పాసేజ్ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరల అక్కడ నుండి అదే రోజు 12 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 6:15కు బయలుదేరి సాహిద్ ద్వీప్కి వెళుతుంది. మరల అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 6:15కు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కి వెళుతుంది. మరల అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బంబూక రేపు ఉదయం 11:00 బయలుదేరి సాహిద్ ద్వీప్కి వెళుతుంది. మరల అక్కడ నుండి 1:00 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మళ్ళీ అక్కడ నుండి అదే రోజు 2:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 11:30 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి 2:00 బయలుదేరి సాహే ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి అదే రోజు 3:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు 2:30 బయలుదేరి సాహిద్ ద్వీప్కి వెళుతుంది. మరల అక్కడ నుండి సాయంత్రం 4:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి జాలీబాయ్ రేపు సాయంత్రం 5:00 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కి వెళుతుంది. మరల అక్కడ నుండి తరువాత రోజు అనగా 29/9/2026 ఉదయం 5:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను విన్నారు.
1: क्या आप जानते हैं कि HIV पॉजिटिव लोगों के मानवाधिकारों और वैधानिक अधिकारों की सुरक्षा के लिए अब देश में एक नया कानून है, HIV एंड AIDS प्रिवेंशन एंड कंट्रोल एक्ट 2017। 10 सितंबर 2018 को लागू किए गए इस एक्ट में HIV पॉजिटिव लोगों को उनका हक दिलाने और उनकी गरिमा व आत्मसम्मान की सुरक्षा के लिए कई सारे प्रावधान किए गए हैं। इस एक्ट के द्वारा सुनिश्चित किया जाता है कि HIV पॉजिटिव लोगों के साथ किसी भी तरह का भेदभाव न किया जाए।

0: किसी भी इंसान को उसका HIV स्टेटस बताने के लिए मजबूर नहीं किया जाए। इस एक्ट की वजह से अब किसी को भी नौकरी पर रखने से पहले उसका HIV टेस्ट कराना या HIV स्टेटस पूछना और बताने के लिए दबाव बनाना दोनों कानूनन अपराध है। किसी भी इंसान की HIV टेस्ट के समय प्री और पोस्ट HIV काउंसलिंग करना जरूरी है और साथ ही उसकी सूचित सम्मति लेना भी जरूरी है।
1: శ్రోతలు, నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవము. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ UNWTO 1980 నుండి సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటుంది. 1970లో అదే రోజున UNWTO శాసనాలను ఆమోదించినందున ఈ తేదీని ఎంచుకున్నారు. ఈ రోజున ఉత్తరార్ధగోళంలో పర్యాటక ఉధృతి ఎక్కువగా ఉండే కాలం దక్షిణార్ధగోళంలో పర్యాటక ఉధృతి ఎక్కువగా ఉండే కాలంలో కలుస్తుంది. ఈ శాసనాల ఆమోదం ప్రపంచ పర్యాటక రంగంలో ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. అంతర్జాతీయ సమావేశంలో పర్యాటకం యొక్క పాత్రపై అవగాహన పెంచడం మరియు ప్రపంచవ్యాప్తంగా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు ఆర్థిక విలువలను ఇది ఎలా ప్రభావితం చేస్తుందో ప్రదర్శించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. 1997 అక్టోబర్లో టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన తన 12వ సమావేశంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో సంస్థకు భాగస్వామిగా వ్యవహరించడానికి ప్రతి సంవత్సరం ఒక ఆతిథ్య దేశాన్ని నియమించాలని UNWTO జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది. 2003 అక్టోబర్లో చైనాలోని బీజింగ్లో జరిగిన తన 15వ సమావేశంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల కోసం ఈ కింద భౌగోళిక కార్యక్రమాన్ని అనుసరించాలని అసెంబ్లీ నిర్ణయించింది. నైజీరియా జాతీయుడైన దివంగత ఇగ్నేసియస్ అమాడోవా అటగ్బీ 1917లో టర్కీలోని అంకారాలో జరిగిన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఆఫీషియల్ ట్రావెల్ ఆర్గనైజేషన్ సమావేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవంగా జరపాలని ప్రతిపాదించారు. 2009లో ఆయన చేసిన కృషికి గుర్తింపు లభించింది ప్రపంచ పర్యాటక దినోత్సవం యొక్క రంగు నీలము. 2026 సంవత్సరం ఆతిథ్య దేశం ఎల్ సాల్విడార్. ఇతివృత్తం పర్యాటకాన్ని పునరుద్ధరించడానికి డిజిటల్ ఎజెండా మరియు కృత్రిమ మేధస్సు. శ్రోతలు, మీరు ఇంతవరకు ప్రపంచ పర్యాటక దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా నేడు ప్రపంచ నదుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 4వ ఆదివారం జరుపుకుంటారు. ప్రపంచ జల మార్గాల కీలక విలువలను తెలియజేయడానికి మరియు వాటి క్రియాశీల పరిరక్షణను ప్రోత్సహించడానికి ఈరోజు ఆదివారం సెప్టెంబర్ 27 2026 ఈ సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ఆచరణగా గుర్తించబడింది. 1980 కెనడాలో ప్రారంభమైన బీసీ రివర్స్ డే విజయం ఆధారంగా ప్రఖ్యాత నది పరిరక్షకుడు మార్క్ ఎంజెల్లో దీనిని 2005 స్థాపించారు. 2026 ఇతివృత్తం: అడవులు లేకపోతే నదులు లేవు, నీరు లేకపోతే జీవం లేదు. ఆరోగ్యకరమైన పరివాహక ప్రాంతాలు, అడవులు మరియు నీటి భద్రత మధ్య ఉన్న కీలకమైన సంబంధాన్ని నొక్కి చెబుతుంది. కాలుష్యం మరియు పారిశ్రామిక వ్యర్థాలు వంటి ముప్పుల గురించి ప్రజలలో అవగాహన పెంచడం, నదుల పర్యావరణ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను చాటి చెప్పడం మరియు మెరుగైన సంరక్షణను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. 100కు పైగా దేశాలలో లక్షలాది మంది ప్రజలు నదీ తీరాల శుభ్రత, విద్యా సదస్సులు, చెట్లు నాటడం మరియు సామాజిక కార్యక్రమాల ద్వారా పాల్గొంటారు. ప్రపంచ నదుల దినోత్సవం అనేది

0: ప్రపంచంలోని జలమార్గాల వేడుక. ఇది నదుల యొక్క అనేక విలువలను తెలియజేస్తుంది, ప్రజలలో అవగాహనను పెంచడానికి కృషి చేస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా నదుల సంరక్షణను మెరుగుపరచడాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రపంచ నదుల దినోత్సవాన్ని నదుల విలువను నొక్కుచెప్పే వివిధ కార్యక్రమాలతో పాటిస్తారు. యునైటెడ్ కింగ్డమ్ మరియు కెనడాలో ఆరోగ్యకరమైన జలమార్గాలను సంరక్షించాలని అవసరాన్ని నొక్కి చెబుతూ నదీ పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి అనేక కార్యకలాపాలు చేపట్టబడ్డాయి. అదేవిధంగా నదుల విలువ మరియు వాటిని రక్షించాల్సిన అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రజా చైతన్య కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఈ ఉత్సవాలలో సాధారణంగా విద్యా కార్యక్రమాలు, సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇవి ప్రజలను ఒకచోట చేర్చి వారి స్థానిక నదులను సంరక్షించడానికి మరియు వేడుకలు జరుపుకోవడానికి తోడ్పడతాయి. శ్రోతలు, మీరు ఇంతవరకు ప్రపంచ నదుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను విన్నారు.
1: India's greatest treasures are not just its monuments, they are its people, culture and untold stories. The Ministry of Information and Broadcasting through Prasar Bharati proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes or hidden destinations, your story matters. Create a 1 to 3 minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.

0: మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మీకు సువర్ణావకాశం. మీ కెమెరా కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సాంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1-3 నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి చెప్పటమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయి 2,00,000 రూపాయలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5,00,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరచి ప్రోగ్రాంకు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలు 30 సెప్టెంబర్ 2026 వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపజేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా, మీ కథ, భారతదేశ వేదిక. మీ ద్వీపం, మీ కథ, మన గర్వం. ఇప్పుడే పాల్గొని 1,00,000 మందికి స్ఫూర్తినివ్వండి.
1: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా దయారాం అనే లఘునాటకను వినండి.
2: ఇంత ఆలస్యమైందేం? ఇంట్లో బంధువులు వచ్చి పడ్డారండి, అందుకే ఈ ఆలస్యం. అయినా ఉత్తరాలపై మీరు ముద్దలు వేస్తున్నారేమిటండి? నేనొచ్చి వేసేవాణ్ణి కదా.
3: పర్వాలేదులేవయ్యా, ఇదేం జిల్లా కేంద్రం పోస్టాఫీస్ కాదు, ఓ మోస్తరు పల్లెటూరులో ఉన్న పోస్టాఫీసు. ఇక్కడ పోస్ట్ మాస్టరు అవసరాలను

0: బట్టి అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఉత్తరాలు రాసి పెట్టడంతో సహా రైలు రావడానికి ఇంకో అరగంటే టైం ఉంది. ఈ ఉత్తరాలు తపాలా సంచిలో వేసి పెళ్లి రైలు ఎక్కించరా.
1: వెళ్తా గానీ అమ్మాయి గారు ఎప్పుడు వస్తారండి?
0: ఎందుకయ్యా ఈ మధ్య అమ్మాయి రాక గురించి పదే పదే వాకప్ చేస్తున్నావు? ఏమిటి విషయం?
1: ఏం లేదండి, మరేం లేదండి. మా ఇంటి ఆవిడ ఏదో ఏదో కొనుక్కురమ్మని చెప్పింది. పట్నం వెళ్ళి కొనుక్కురావడానికి నాకెక్కడ వీలవుతుంది? అందుకే ఆ పనిని మీ అమ్మాయి గారికి అప్పగించాను.
0: అదన్నమాట విషయం. ఇంతకీ ఏం తెమ్మని చెప్పావో?
1: ఏదో చెప్పానులేండి.
0: నా దగ్గర కూడా సిగ్గుపడితే ఎలాగయ్యా? పర్వాలేదు, చెప్పు చెప్పు చెప్పు.
1: అదిగోండి అమ్మాయి గారు, అదిగోండి అమ్మాయి గారు.
0: అబద్ధాలు ఎప్పటి నుంచి లేచావయ్యా?
1: అబద్ధం కాదండి, నిజమే చెప్తున్నాను. అటు చూడండి అమ్మాయిగారు.
0: నిజమేనే?
1: బాగున్నారా అమ్మాయి గారు? నేను చెప్పేది తెచ్చారా?
2: ఓ సారీ రంగస్వామి, ఈసారి వచ్చేటప్పుడు తప్పకుండా తెస్తానులే.
1: సర్లేండి.
2: ఎలా ఉన్నారు నాన్న?
0: నాకేమమ్మా, బాగానే ఉన్నాను. నువ్వే కాస్త చిక్కినట్లున్నావు.
2: అదేం లేదు నాన్న, మీ కంటిక లాగిపిస్తున్నానంతే.
0: వస్తున్నట్టుగా ఉత్తరం కూడా రాయలేదంటమ్మా?
2: అనుకోకుండా బయలుదేరి వచ్చాను నాన్న, అందుకే ముందుగా ఉత్తరం రాయలేకపోయా.
1: నేను వస్తానండి, రైలు వచ్చే టైం అయింది. వస్తాను అమ్మాయి గారు.
2: మంచిది రంగస్వామి. నాన్న ఆకలి.
0: ఇందాకే వంట అయిందమ్మా, వెళ్ళి ముఖం కడుక్కునరా, ఇద్దరం కలిసి భోంచేద్దాం. అన్నట్టు నువ్వెలా వచ్చావమ్మా?
2: కనుమ అడ్డ రోడ్డు దాకా బస్సులో వచ్చాను, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాను నాన్న.
0: ఎందుకమ్మా ఇంత శ్రమ తీసుకున్నావు? హాయిగా రైల్లో వచ్చింటే సరిపోయేదిగా.
2: ఓ 4 కిలోమీటర్లు నడిచినంత మాత్రమే శరీరానికి ఏం కాదులే నాన్న.
0: చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతే, నీ ఆలోచన ప్రకారం వెళ్తావు, ఎదుటివారి ఆలోచనలు పట్టించుకోవు.
2: నాన్న మన ఆలోచనలో న్యాయం ఉన్నప్పుడు ఇతరుల ఆలోచనల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మీరే చెప్తారుగా.
0: నిన్ను మాటల్లో ఓడించడం నా వల్ల ఏమవుతుందమ్మా, నాకే కాదు ఈ ఊళ్ళో ఎవరికి సాధ్యం కాదు.
2: ఏమిటి నాన్న అలా చూస్తున్నావు?
0: ఈ సమయంలో మీ అమ్మే ఉండి ఉంటే నువ్వు ఉద్యోగస్తురాలైనందుకు ఎంతగా సంతోషించేదో. ఆ దేవుడు ఎక్కువ కాలం మీ అమ్మను ఈ భూమిపై ఉంచలేకపోయాడు.
2: నువ్వన్నది నిజమే నాన్న. ఈ మధ్య అమ్మ పదే పదే గుర్తుకొస్తోంది నాన్న.
0: ఏంటమ్మా?
2: చిన్నప్పటి నుంచి అమ్మ లేని లోటు తీర్చావు, చదువు చెప్పించావు, చివరకు నన్ను ఉద్యోగస్తురాలని చేశావు. నిజంగా నీవు
0: నీ కన్నతండ్రినేనమ్మా. ప్రతి కన్నతండ్రి తన పిల్లల బాధ్యతను ఎలా నెరవేరుస్తాడో నేను అలాగే నెరవేర్చాను. అమ్మ కావేరి.
2: ఏమిటి నాన్న?
0: మన ఇంటి ఎదురుగా ఉన్న చింత చెట్టు క్రింద ఓ పిచ్చోడు కూర్చొని ఉంటాడు, ఈ అన్నం తీసుకెళ్లి అతనికి పెట్టమ్మా.
2: ఎవరు నాన్న అతను?
0: తెలియదమ్మా, ఓ నెల క్రితం వచ్చాడు. ఎవరు అడిగినా ఏమీ చెప్పడు, ఎవరినీ బిచ్చమడగడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ చెట్టు కిందే కూర్చొని ఉంటాడు, నిద్రొస్తే అక్కడే పడుకుంటాడు. సాయంకాలం మాత్రం గుడి దగ్గరికి వెళ్తాడు, రాత్రిళ్ళు గుడి మంటపంలో పడుకుంటాడు. పాపం ఏ కన్న తల్లి బిడ్డో, ఏ పరిస్థితుల కారణంగా ఇలా మారాడో ఏమో. ఇలాంటి వారిని చూస్తే ఒక్కొక్క మారు మనకు కూడా జీవితంపై విరక్తి కలుగుతుంది. రోజు మధ్యాహ్నం పూట నేను తినే అన్నంలో ఓ ముద్ద అతనికి పెడుతుంటాను. ఏమ్మా ఆలోచిస్తున్నావు?
2: అబ్బా ఏం లేదు నాన్న.
0: వెళ్ళి అన్నం పెట్టరామ్మా.
2: అలాగే నాన్న. నాన్న
0: గుడికి వెళ్ళి రావడానికి ఇంత ఆలస్యమా?
2: ఏం లేదు నాన్న, పూజారి గారితో మాటల్లో పడ్డానంతే. నాన్న.
0: ఏమిటమ్మా?
2: గుడి దగ్గర పిచ్చివాడు కనిపించాడు నాన్న.
0: చెప్పాను కదమ్మా సాయంకాలం నుంచి అతడక్కడే ఉంటాడని. కొంపదీసి నీపై రాయమైన విసిరాడా?
2: లేదు నాన్న.
0: పిచ్చివాళ్ళు ఏ క్షణంలో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు.
2: అలాంటిది ఏం లేదు నాన్న, అతని గురించి ఆలోచిస్తూ వస్తుంటే నాకు ఆలోచన తట్టింది నాన్న.
0: ఏంటమ్మా అది?
2: అతన్ని సిటీలోని మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తే ఎలా ఉంటుంది?
0: బాగానే ఉంటుంది అనుకో, అయినా అతను ఒక అంగీకరించాలిగా.
2: బలవంతంగా అయినా చేర్పిద్దాను నాన్న, ట్రీట్మెంట్ ఇప్పిస్తే అతను తిరిగి మామూలు మనిషి అవుతాడనే నమ్మకం నాకుంది నాన్న.
0: నీకంతగా నమ్మకం ఉన్నప్పుడు అలాగే చేద్దాం. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రా, ఫోన్ చేద్దాం.
2: మా మంచి నాన్న.

0: మీనాక్షి, మన అమ్మాయి తీరు గురించి ఆలోచిస్తూ ఉంటే కొన్నిమార్లు భయమేస్తుంది, కొన్నిమార్లు గర్వంగానూ ఉంటుంది. నువ్వు చనిపోతూ కోరిన ప్రకారమే మన అమ్మాయిని కష్టపడి చదివించాను, ఓ ఉద్యోగస్థరాలను కూడా చేశాను. త్వరలో నీ ఓ మంచి వరుణ్ణి చూసి మూడు ముళ్ళు వేయించి నా బాధ్యత తీర్చుకుంటాను.
1: నాన్నా రా.
0: ఆ వస్తున్నానమ్మా.
1: ఆ రంగస్వామి రా, ఇలా అతన్ని అటు ఇటు కదలకుండా పట్టుకో. రోసయ్య, నీ పని కానివ్వు, క్రాఫ్ట్ చక్కగా ఉండాలి. అది గుడ్, అలాగే చెయ్.
2: ఇదిగో రోసయ్య ఇటు, ఈ వెంట్రుకలు కూడా కత్తిరించు. అది అటువైపు కూడా.
1: ఆ రంగస్వామి, కటింగ్ పూర్తయ్యాక స్నానం చేయించి బట్టలు తొడిగించండి. బట్టలు తొడిగించాక నా దగ్గర ఉన్న కెమెరాతో ఫోటో తీస్తాను.
2: అలాగే ఆ బట్టలు అక్కడ పెట్టండి. రోసయ్య ఇంకాస్త.

0: క్రాఫ్ చక్కగా ఉండాలి. అది గుడ్, అలాగే చెయ్యి.
1: ఇదిగో రోసయ్య ఇటు, ఈ వెంట్రుకలు కూడా కత్తిరించు. అది అటువైపు కూడా.
0: రంగస్వామి, కటింగ్ పూర్తయ్యాక స్నానం చేయించి బట్టలు తొడిగించండి. బట్టలు తొడిగించాక నా దగ్గర ఉన్న కెమెరాతో ఫోటో తీస్తాను.
1: అలాగే, ఆ బట్టలు అక్కడ పెట్టండి. రోసయ్య, ఇంకాస్త ఈ ముందు జుట్టు కూడా కత్తిరించు.
2: ఏమిటమ్మా ఇది?
0: మార్పు కోసం ఓ ప్రయత్నం నాన్నా.
3: ప్రకృతి తీసుకుని పిన్నది మధురమైన మన తెలుగు తల్లి సన్నది. ఇంతటితో నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు 12:00 కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం.